ఇష్టమైన దానదా ఫిగర్ ఫిగరదా నీ సూప ఫిగరదా ఇంత ఫిగర్ కేత్తమైన దానదా ఆట చీట చీట చీట చీ అన్న టచ్ మీ వైపు చీ